వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహీ పా రహా హూ అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసి నా కిసి రూప్ మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కే హృదయ సే నమస్కార్ కర్తా హూ आज हम सब फिर उपस्थित हो गए हैं इस समय फाहुन हिंदुस्तानी रेडियो से और कार्यक्रम ज्योति का प्रकाश यहाँ से प्रारंभ होने वाले हैं। शांता जी जो इस समय माइक के पीछे बैठ चुके हैं और राजेंद्र जी जो पैनल के पीछे है, तो शांता जी पहले कुछ सुनाइए और राजेंद्र जी उसके बाद में फिर